0: జరా సమ్జో జరా క్యా ముష్కిలే హై మేరీ మజబూరియా హై క్యా
1: ఠహరో జరా